మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచుమా ఎద నిల్లుచుమా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలందరికీ హృదయ పూర్వక నమస్కారం. ప్రసారం వింటున్న మీకందరికీ ముత్యాల స్వరాలు గంటసేపు కార్యక్రమంలో వందనాలు, స్వాగతం. AM2 రేడియో ఛానల్ మీద ఈ కార్యక్రమం సరిగ్గా 1 గంటకు పూర్తి అవుతుంది. అంటే గంటసేపు ప్రసారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మీతోనే నేను ఉంటాను, రాజేంద్ర. ఈరోజు ప్రతి వారం యొక్క అంతం వరకు ప్రతి ఆదివారం రోజున ఈ సమయానికి విశేషమైన గంటసేపు కార్యక్రమంలో మీ సేవలో నేను ఉంటాను. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఎన్నుకున్న పాటలు మీరు విని బాగా మీరు మెచ్చుకుంటారు.

పన్నెండు బావైంది సోదరులారా, మనైనటి మధ్యాహ్నపు వేళ తెలుగు కార్యక్రమంలో మీరు మాతోనే జటగా ఉన్నారు అనుకుంటున్నాను. మీరు తప్పనిసరిగా ఈరోజు ఎన్నుకున్నవి పాటలు విని బాగా ఆనందిస్తారు. ఇక కేజీ జసుదాస్, పి సుశీల యొక్క యుగల స్వరాలలో వినండి మన ఈనాటి కార్యక్రమానికి యొక్క తృతీయ పాట. సంగీత ప్రియులందరికీ ఈ విశేషమైన పాట అంకితం ఇస్తున్నాము.

అవునండి ప్రియమైన శ్రోతలారా, ఈ జీవితంలో లేదా ప్రతి వారంలో ఎందరో ఈ ఆదివారం లేదా ఈ వీకెండ్ కోసం మనం ఎదురు చూస్తాం. ఆదివారం అంటేనే విశ్రాంతి, కుటుంబంతో చక్కనైన క్వాలిటీ టైం, సమయం, మంచి సంగీతం, మంచి జ్ఞాపకాలు. ఈ మధ్యాహ్నపు భోజన సమయం మీరు బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమం వింటూ ఉంటారంటే అనేకానేక ధన్యవాదాలు. మా కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఈరోజు ఎన్నుకున్న పాటలను చక్కగానే ఆనందపూర్వకంగానే మీరు ఆస్వాదిస్తారు.

0: శ్రోతలరా, ఇప్పుడు 2005లో విడుదల అయిన నువ్వు వస్తానంటే నేను వద్దంతానా అన్న మూవీ నుంచి ఎన్నుకున్న చక్కనైన ఒక పాట ఎన్నుకున్నాం. ఇది కార్తిక్ పాడిన ఇంపైన స్వరములో. మరొకండి, ఈ సినిమాలో ప్రభుదేవా గారు స్వయంగా దర్శకత్వంలో పనిచేశారు. ఇంకా ఇదే సినిమాలోనున్న ముఖ్యమైన పాత్ర ధరించిన వాళ్ళు సిద్ధార్థ్, త్రిష, కృష్ణన్.
1: ఆ సంగతి కనిపెడుతున్న వింతగా
0: సంగీత రచన దేవి శ్రీ ప్రసాద్ గారు. ఇదే సినిమా యొక్క నిర్మాత ఎంఎస్ రాజు.

సరి శ్రోతలరా, మనైనాటి మధ్యాహ్నపు కార్యక్రమం కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది కూడా. మొత్తం ఈరోజు ఎన్నుకున్న పాటలు, చర్చించిన కొన్ని విషయాల మీద మీరు బాగా మెచ్చుకున్నారు. ఇక దేవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. ఇంతటితోనే సమాప్తం. శుభ ఆదివారం. నమస్కారం.

0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగా 7:30 అయింది స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా విశేషంగా మీకోసం మీ ఎంటర్టైనింగ్ మధురమైన సినీ పాటలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో స్వరాలతో మధురమైన సినీ పాటలు ప్రసారం అవుతున్నది వైద్యోజీ వందన ఈ 20 నిమిషాలకు ప్రసారం అవుతున్నది మన కార్యక్రమం

ఇంకొకసారి గుర్తించుకోండి, ఎవరెవరు ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి అయితే మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. 20 నిమిషాలకు స్వరాల వేదిక. రాత్రి వేళ మీరు సమయం గడుపుతున్నారు కుటుంబాలతో, మిత్రులతో లేదా బంధువులతో, ఇంట్లో ఉంటున్నారు, మన కార్యక్రమం వింటున్నారు, ఆనందించండి ఈ రాత్రి వేళ.

సంగీత ప్రియులారా, అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం ఈ రాత్రి వేళ కార్యక్రమం. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం స్వరాలతో మంచి మంచి సినీ పాటలతో ప్రసారం చేస్తూ ఉంటున్నాం ఈ 20 నిమిషాలకు.

సంగీత ప్రియులారా, ఈ రాత్రి వేళ మనస్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, సమయం సమీపిస్తున్నది, మన కార్యక్రమం పూర్తి చేస్తూ వంద నామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.